నిన్న ఒకలికి భత్యాన్ని కలస్తేనాలే నిన్న జాతరి వలగా సదలగా భత్యాన్ మానా మొదలయ్యి.